బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం భాటీషు దేవి ఖగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యేందు భౌమ బుధ వాక్పరి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన

స్వర్గాపవర్గదిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభా.

ఔషధ కోటి వృతస్మర కోటి సమాత్ రతివల్లవికాభిమత సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమ

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పాథాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మన్మూఢికాళీయ ఫణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతు మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతు మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.